దల్త చంప చంబాంది విరునాది తప పరాత్తులో బాంది స్తోమా నశీ దల్త జాన్ జానిదా నఫరతునాది హస్సిన పమినా బదుగుమా నశీ.